నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిథి పౌర్ణమి, జూలై నెల 29వ తేదీ, ఈరోజు బుధవారం.

నేటి వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా నేడు మహిళలకు సంబంధించిన కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా మహిళా సంక్షేమం గురించి కె తనుజ గారి సంభాషణ, పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవీ బంబూకా రేపు ఉదయం 6:30 లిటిల్ అండమాన్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 1:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రంగత్ రేపు ఉదయం 6:00 రంగత్కే స్వరాజ్దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12:00 రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటన్ రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు సాయంత్రం 5:00 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరు ఇంతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. నేడు గురు పూర్ణిమ సందర్భంగా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళ్ళే ఆధ్యాత్మిక గురువును గౌరవించేందుకు హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. సనాతన ధర్మంలో తొలి గురువు ప్రభావశీలి అయిన వేదవ్యాసుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆయన 4 వేదాలను సంకలనం చేసి 18 పురాణాలను మరియు ప్రసిద్ధ మహాభారతాన్ని రచించారు. సత్యాన్ని అన్వేషించే వారికి వేదవ్యాసుడే ఆది గురువు. అందువల్ల ఆయన తన జ్ఞానం ద్వారా వేల సంవత్సరాలుగా మనకు బోధిస్తూనే ఉన్నారు. జీవితాన్ని ఎలా జీవించాలో సరైన మార్గాన్ని చూపించేవారే గురువు కదా. తమ నైపుణ్యాన్ని బోధనలను ఉపయోగించి ప్రపంచానికి నిరంతరం బోధించేవారే గురువు. తమ నైపుణ్యాన్ని బోధనలను ఉపయోగించి ప్రపంచానికి నిరంతరం బోధించేవారు. వెలుగు మార్గాన్ని అనుసరించి మన భ్రమలు మరియు మన ఆలోచనల నుండి విముక్తి పొందడానికి నిరంతరం ప్రయత్నించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తారు. ఆయన మార్గదర్శకం లేకుండా మన చుట్టూ ఉన్న చీకటిని నిర్మూలించడం కష్టం కదా. ఈ సందర్భంలో చీకటి అంటే అజ్ఞానం మరియు అనిశ్చితి కూడా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక భక్తి గీతాన్ని విందాం.

0: షిరిడి సాయి మహాత్మ్యం చిత్రం నుంచి ఒక భక్తి గీతాన్ని విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड एड्स प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए। किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
3: Bachcho, jawab sahi se likhna. Aur haan, 10 number safai ke honge.
4: Achhi tarah safai karne ke liye utne hi number.
5: जी हाँ, घर में और आसपास पानी इकट्ठा न होने दें। ड्रम, कूलर, गमले इत्यादि को हर सप्ताह अच्छी तरह साफ करें। प्लास्टिक के कप, ग्लास और नारियल के खोल जैसी चीजों को इधर उधर न फेंकें ताकि उसमें पानी जमा न हो। याद रखें, डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में ही पनपता है।
6: मच्छरों के काटने से बचें, इसके लिए पूरी आस्तीन के कपड़े पहनें। बुखार की स्थिति में पैरासिटामोल लें, एस्प्रिन हरगिज न लें।
7: वाह भाई, बच्चों ने तो हमें भी पास कर दिया।
3: हर सफाई के नंबर 100 में से 100।
0: విరామం తర్వాత శ్రోతలందరికీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా నేడు మహిళా సంక్షేమం గురించి కె తనుజ గారి యొక్క సంభాషణ.
8: ఈరోజు మనం మహిళా సంక్షేమం, ఉమెన్స్ వెల్ఫేర్ గురించి తెలుసుకుందాం. మహిళా సంక్షేమం అనేది మహిళల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య మరియు పోషకాహార స్థితిని మెరుగుపరచడానికి రూపొందించిన విధానాలు, చట్టాలు మరియు మహిళా కేంద్రీకృత పథకాల విధానాల సముదాయం. ఇది లింగ అసమానతలను పరిష్కరించడం, అణగారిన మహిళలను రక్షించడం మరియు సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా ప్రభుత్వం మరియు సమాజం చేపట్టిన కార్యక్రమాలు. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్రం మరియు హింస నుండి రక్షణ, భద్రత, సాధికారత కల్పించడం వంటివి ఉంటాయి. సాధికారత కల్పించడం అంటే మహిళ తన హక్కులను, బాధ్యతలను తెలుసుకొని తన శక్తియుక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకోవడం, లభించిన

అవకాశాలను వాడుకుంటూ తనకు తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి మరియు ప్రపంచానికి ఉపయోగపడటం. విద్య, ఉద్యోగ, సాంకేతిక, పరిశోధన, వైద్య, కళా, సాహిత్య, క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాలలో మహిళల ఎదుగుదలకు సమాన అవకాశాలు మరియు భాగస్వామ్యం కల్పించడం. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం మరియు రాజకీయ అధికారం లభించేలా చేయడం. అంటే మహిళలు తమ జీవితంపై పూర్తి స్వేచ్ఛను, అధికారాన్ని కలిగి ఉండటమే మహిళా సాధికారత. మహిళా అభ్యుదయం అంటే స్త్రీల అభివృద్ధి. సమాజ జీవితంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వామ్యులు. సృష్టికి ఇద్దరు మూల స్తంభాల వంటి వారు. మహిళా అభ్యుదయమే సమాజ అభ్యుదయము. సృష్టిలో స్త్రీలు కూడా పురుషులతో పాటు సమాన సంఖ్యలో ఉన్నారు. అటువంటి స్త్రీల సర్వతోముఖంగా అభివృద్ధి కాకపోతే సమాజం అభివృద్ధి కాదని వేరే చెప్పనక్కర్లేదు. 19వ శతాబ్దంలో స్త్రీల అభివృద్ధికి ప్రయత్నాలు జరిగాయి. భ్రూణ హత్యలను, సతీ సహగమనాన్ని 1802లో నిషేధించారు. బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజము, బ్రాహ్మణ సమాజము వంటి సంస్థల వారు సహగమనాన్ని రూపుమాపటానికి కృషి చేశారు. అప్పటికే బహుభార్యతత్వము, దేవదాసి విధానం అమల్లోకి ఉండేది. ఆని బీసెంట్ స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేసింది. ఆర్య సమాజము, దివ్య జ్ఞాన సమాజము వంటి సంస్థలు విద్యావ్యాప్తికి విద్యాలయాలు ప్రారంభించాయి. విద్య లేకపోవడం వల్లనే స్త్రీలు వెనుకబడుతున్నారని స్త్రీ పాఠశాలలు పెట్టించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మహిళ అభ్యుదయానికి విశేష కృషి జరిగింది. జనసంఖ్యలో సగం ఉన్న స్త్రీలు వెనుకబడి ఉంటే భారత జాతి అభివృద్ధి కాదని మన రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో పాటు మహిళల హక్కులను ప్రత్యేక చట్టాలు చేశారు. బహుభార్యతత్వం నిషేధించబడింది. స్త్రీలకు ప్రాథమిక హక్కులను, ఓటు హక్కులను, ఏ పదవికైనా పోటీ చేసే హక్కును కల్పించింది. స్త్రీలకు కూడా వారసత్వ హక్కును ఇచ్చారు. స్త్రీలకు భర్త విడాకులు ఇస్తే భరణం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి స్త్రీలకు తండ్రి ఆస్తిలో వాటాను కల్పించింది. విద్యా సంస్థల్లో సీట్లలోనూ, ఉద్యోగాల్లోనూ 33% స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించింది. దానివల్ల లక్షల మంది స్త్రీలు నేడు పరిపాలన అధికారం కలిగి చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 నాటికి స్త్రీలలో 64% విద్యావంతులు ఉన్నారు. భారతదేశంలోని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళలకు సాధికారత కల్పించడానికి మరియు వారి భద్రతను నిర్ధారించడానికి ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పంచవర్ష ప్రణాళికల్లో, ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళికల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు చర్యలు చేపట్టింది. మహిళా కమిషన్ 1992లో మహిళా హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. జాతీయ మహిళా సాధికారత 2001లో ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ రంగాలలో మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించారు. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో మహిళా సంక్షేమం, భద్రత మరియు సాధికారత కోసం కేంద్రం మరియు స్థానిక ప్రభుత్వాలు పలు పథకాలను మరియు వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. ఇక్కడ మహిళల కోసం అందుబాటులో ఉన్న ముఖ్యమైన వివరాలు: ఆర్థిక సహాయం మరియు వసతి. ఎలాంటి ఆదాయం లేని వితంతువులకు స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నెలకు నిర్దిష్టమైన ఆర్థిక సహాయం అందుతుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, పోర్ట్ బ్లెయిర్ తదితర ప్రాంతాలలో ఉద్యోగం చేసే మహిళల కోసం సురక్షితమైన మరియు చౌకైన వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. భద్రత మరియు రక్షణ. అండమాన్ పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా పింక్ పెట్రోల్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇవి మహిళలపై వేధింపులను అరికట్టడానికి పర్యవేక్షిస్తాయి. గృహహింస, వేధింపులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల సహాయం కోసం 181 లేదా 10920 శక్తిశాలిని హెల్ప్ లైన్లకు కాల్ చేయవచ్చు. ఇవి ఆపదలో ఉన్న మహిళలను రెస్క్యూ వ్యాన్లు, పోలీసులు మరియు వైద్య సేవలతో 24 గంటల ప్రతిపాదనకు సేవలు అందించడం జరుగుతుంది. ఆరోగ్య మరియు ప్రసూతి పథకాలు. గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక భద్రత కోసం ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నగదు సహాయం అందిస్తుంది. అండమాన్ నికోబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరియు జీబీ బంత్ ఆసుపత్రి ద్వారా మహిళల కోసం ప్రత్యేక గైనకాలజిస్ట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్య శిక్షణ. గ్రామీణ

0: మహిళల కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద మహిళల 45 సంవత్సరాల వయసు వరకు నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, ఆతిథ్యం మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. మిషన్ శక్తి, ఈ పథకం ద్వారా మహిళలకు అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు, విద్య నైపుణ్య శిక్షణ మరియు స్థానిక నాయకత్వంలో ప్రాతినిధ్యంకు ప్రభుత్వం కల్పిస్తున్న మరిన్ని మహిళల సంక్షేమం పథకాలు. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు దీవుల్లోని మహిళలు హస్తకళలు, పర్యాటకం మరియు స్థానిక ఉత్పత్తుల తయారీలో రాణిస్తున్నారు. ఉపాధి పథకాలు, మహిళల కోసం మహిళా కాయర్ యోజన మరియు ఉద్యమ్ సాఖి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఇవి మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సమాచారాన్ని అందిస్తున్నాయి. రాజకీయ మరియు పాలన పరమైన ప్రాతినిధ్యం, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలు అత్యున్నత పదవులను సైతం అధిరోహించి నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. ఇన్ని చేసిన పురుషుని దృష్టిలో స్త్రీలు అబలులుగా భావించబడుతున్నారు. నేటికీ చదువుకునే స్త్రీలను ఈవ్టీజింగ్ చేస్తున్నారు. ఉద్యోగం చేసే స్త్రీలకు ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. అర్ధరాత్రి స్త్రీలు ఒంటరిగా రోడ్డుపైన వెళ్ళగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని గాంధీజీ గారు చెప్పిన మాట నేటికి నిజం కాలేదు. ఎందరో స్త్రీలు మానభంగాలకు గురవుతున్నారు. వరకట్నం పిశాచి వల్ల స్త్రీలు పెళ్లి కాక పెళ్లి అయిన మగవారు స్త్రీని విలాస వస్తువుగా చూస్తూ స్త్రీలను అవమానిస్తున్నారు. కేవలం చట్టాలు లేదా పథకాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆశించిన ఫలితాలు రావాలంటే సమాజంలో ఇక్రింది మార్పులు అత్యవసరం. స్త్రీని పురుషునితో సమానంగా గుర్తించి గౌరవించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులను నివారించి దోషులకు కఠినమైన శిక్షలు త్వరగా అమలు చేయాలి. గృహహింస నిరోధక చట్టం, నిర్భయ, పోక్సో, దిశ వంటి చట్టాలపై మహిళల్లో అవగాహన పెంచాలి. ఇది పాఠశాల విద్యా ప్రణాళికల్లో భాగం కావాలి. వివాహ విషయాల్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ మరియు నిర్ణయాధికారం ఉండాలి. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేయించడాన్ని పూర్తిగా ఆపేయాలి. అలా చేసే వారిని కఠినంగా శిక్షించాలి. రాజకీయాల్లో ఎన్నికైన మహిళా ప్రతినిధుల నిర్ణయాల్లో వారి భర్తల జోక్యాన్ని పూర్తిగా అరికట్టాలి. దేశంలో అన్ని రాష్ట్రాలు స్త్రీలకు ఆస్తి హక్కులను కల్పించాలి. ఉద్యోగంలో, రాజకీయ పదవుల్లో 50% స్త్రీలకు కేటాయించాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చట్టసభలో స్త్రీల రిజర్వేషన్లు చట్టం చేయాలి. స్త్రీలు విద్యావంతులు కావాలి. భారతీయ మహిళలు అభివృద్ధి అయితేనే దేశ అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. ముగింపు. మహిళా సాధికారత అనేది కేవలం చట్టాలతో మాత్రమే వచ్చేది కాదు. మన సమాజంలో ఆలోచన విధానం మారి అందరూ భాగస్వామ్యులైనప్పుడు మాత్రమే స్త్రీల సాధికారత నిజంగా సాధ్యమవుతుంది. మహిళలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ప్రతి ఇంటికి ఒక కూతురు, ఒక వెన్నెల లాంటిది. మీరు అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీని గౌరవించాలి.
1: మీరింతవరకు మహిళా సంక్షేమం గురించి కే తనుజ గారి యొక్క సంభాషణ విన్నారు. కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. నేడు ప్రపంచ పులుల దినోత్సవం. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచ పులుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయంగా మరియు భారతదేశ వ్యాప్తంగా ఎంతో పర్యావరణ రక్షణ బాధ్యతతో నిర్వహించబడుతుంది. అడవుల పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు యొక్క అగ్రస్థానంలో నిలిచి అమూల్యమైన జీవ వైవిధ్యాన్ని కాపాడే పులులు సంతతి వేటగాడు దాడుల వల్ల, అడవుల నరికివేత వల్ల క్షీణించకుండా రక్షించడం మరియు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించడం ఈ అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. రష్యా

రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో క్రీస్తు శకం 2010లో జరిగిన అంతర్జాతీయ పులుల సంరక్షణ సదస్సులో తీర్మానించిన ప్రకటన ఆధారంగా ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన ప్రపంచ పులుల దినోత్సవంగా అధికారికంగా నిర్గుర్తించారు. భారతదేశంలో రాయల్ బెంగాల్ టైగర్ను జాతీయ జంతువుగా గౌరవిస్తూ దేశంతో ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంఖ్యను రెట్టింపు చేసిన చారిత్రక రికార్డును స్మరించుకోవడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నేటి వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళల గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను సంభాషణ పాటలను విన్నారు కదా. కార్యక్రమంలో ఆఖరిగా వినండి జై చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా నేడు సంభాషణ, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.